0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. శ్రీ వెంకటేశ్వర వ్రతానికి మనం మూడో దినానికి చేరి ఉన్నాం. పెద్దలు అంటారు కదా, దైవం మనలో లేదు అనుకుంటే వెతకవలసిన అవసరం లేదు, దైవం మనలోనే ఉన్నాడని తెలుసుకుంటే వెతకవలసిన అవసరమే లేదు. ఇదే వెంకటేశ్వర భక్తి యొక్క సారాంశం. ఆయన మనలో, మన హృదయంలోనే ఉన్నాడు. ఈరోజు అర్చకుడైన శ్రీ బాలకృష్ణ గారు మీకోసం తన ఉపన్యాసం ప్రసారం చేయబోతున్నారు. అయితే ఆయనను శ్రద్ధగా వినండి.
2: ఓం అథ నిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ ధ్యావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణః న ద్వితీయో ఓస్తి కశ్చిత్

0: ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సద్ అవకాశం కలుగుతున్నది. ఆధ్యాత్మిక మార్గంలో పూజలు పుష్కరాలు కన్నా హృదయ పరివర్తనం చాలా ముఖ్యం. నాలుగు వేదాలు నేర్చినప్పటికీ, పురాణ గ్రంథాలు చదివినప్పటికీ, ఇంకా పలు రకాల సాధనాలు చేసినప్పటికీ హృదయంలో పరివర్తన రాకుంటే అవన్నీ వృధాయి. మనం ఏ సాధన కూడా హృదయంలో పరివర్తన రావాలి. పాత రోత గుణములు పోయి సద్గుణ సంపన్నులం కావాలి. బహిర్మైన భగవత్ ఆరాధన నుండి అంతరాత్మ ఆరాధన వైపు మరలాలి. ఆశతో కూడిన జీవితం నుండి ఆదర్శం నందించే జీవితమునకు మార్పు చెందాలి. అసూయ స్వార్థపూరిత భావాలను మనసు నుండి తరిమేసి ప్రేమ త్యాగం వంటి దైవీ గుణాలను నింపుకోవాలి. చివరిగా మనసా వాచా కర్మనా తనకు తాను భగవంతునికి అర్పించుకోవాలి. ఇది సాధకుడు సాగిపోవలసిన అసలైన ఆధ్యాత్మిక మార్గం. ఈ వ్రతకాలంలో అందరూ ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి.
1: ఆచార్యుడైన శ్రీ బాలకృష్ణ అప్పడు గారు చెప్పిన మాటలు మీకందరికీ బాగా అర్థమైందని మా నమ్మకం. ఇక ఆయనకు మా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. నేటి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం శ్రీవారి పాటతో.

భక్తులందరికీ శుభోదయం. చాలా సంతోషకరంగా ఉంది శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవ శుభ సందర్భేనా

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీపై సదా ఉంటుందని మా నమ్మకం. ఓం నమో వెంకటేశాయ.

శ్రోతలకు మాహృతీ పూర్వక నమస్కారం, స్వాగతం. విశేషంగా సాయంత్రపు వేళ మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం, విశేషంగా మన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయం, హిందువుల పండగలు అవన్నీ మాట్లాడటానికి విశేషమైన కార్యక్రమం ప్రసారం చేస్తాం ప్రతి సోమవారం. ఈనాడు వినాయక చవితి శుభ సందర్భంగా మన కార్యక్రమంలో కొన్ని భక్తి పాటలతో ప్రసారం చేసి విశేషంగా కలిసిగా ఈ భాద్రపద మాసం నుంచి మన ఆశ్వయుజ మాసం వరకు మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం కూడా జరుపుకుంటున్నారు మన తెలుగు వాళ్ళందరూ, విశేషంగా స్వామివారి భక్తులు. విశేషంగా ఈ సోమవారం నాడు ఈ తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో భక్తి పాటలతోనే ప్రసారం చేస్తూ ఉంటున్నాను.

తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాం విశేషంగా భక్తి పాటలతోనే కొనసాగిస్తూ మన ఈ సాయంత్రపు వేళ కార్యక్రమం భక్తి పాటలతోనే ఆనందించండి

భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 40 రోజుల వ్రత కాలం ఎంతో పవిత్రంగా

కలియుగ దైవం ఎవరు మీకు తెలుసా? హిందూ సాంప్రదాయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు బాలాజీ వెంకన్నాని కలియుగ ప్రత్యక్ష దైవంగా విస్తృతంగా ఆరాధించారు.

8 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

వెంకటేశ్వరుడు అంటే వెంకటాద్రిపై విలసిన పరమేశ్వరుడు ప్రభువు అనే భావనతో భక్తులు పిలుస్తారు. ఈ కలియుగంలో ఎందుకు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటారు? పురాణ భక్తి సాంప్రదాయాల ప్రకారంగా కలియుగంలో ధర్మం తగ్గిపోయినప్పటికీ భగవంతుని నామస్మరణ ఇంకా భక్తి ద్వారా మోక్ష మార్గం సా

పురాణ భక్తి సాంప్రదాయాల ప్రకారంగా కలియుగంలో ధర్మం తగ్గిపోయినప్పటికీ చెప్పినట్టు భగవంతుని నామస్మరణ ఇంకా భక్తి ద్వారా మోక్ష మార్గం సాధ్యమని చెబుతూనే ఉంటారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ప్రత్యక్షంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారని అనే విశ్వాసం ఉంది.

శ్రోతా ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి ఇంకొకసారి గుర్తించుకోండి సంగీత ప్రియులారా మన ఈ సాయంత్రపు వేళ తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో విశేషంగా ఈ భాద్రపద మాసంలో స్వామివారి దర్శనం చేస్తూ స్వామివారి కోసం వ్రతం పాటిస్తూ ఈ 40 రోజుల వ్రతకాలం ఎంతో బాగా జరుగుతుందని ఎంతో బాగా గడుపుతారని కూడా అనే నమ్మకంతో కొనసాగిస్తూ మన ఈ సాయంత్రపు వేళ కార్యక్రమం

కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో ప్రత్యక్షమై ప్రజల పాపాల తొలగించే దేవుడిని అంటారు కదా. వివిధ పేర్లతో భక్తులు పిలుస్తారు స్వామివారిని. ఏడుకొందలవాడ వెంకటరమణ గోవింద గోవిందా.

సంగీత ప్రియులారా, విశేషంగా మన శ్రోతలారా, ఈ 40 రోజుల వ్రత కాలం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ, అయితే ఈ శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవంలో స్వామి సన్నిధిలో ఉంటూ మన జీవితమే లాభమవుతుంది, మనకు సాధ్యమవుతుంది స్వామివారి దర్శనం పొందడానికి. ఎక్కడైనా పూజలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి మంచిగా స్వామివారి దర్శనం చేస్తూ ఆనందించండి. అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. హరే శ్రీనివాస.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. రాత్రి వేళ సరిగా 7:30 అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. విశేషంగా రాత్రి వేళ కార్యక్రమం మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం కలిసిగా వినాయక చవితి కూడా జరుపుకుంటున్నాం. పదండి శ్రోతలరా, మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. వినాయకుణ్ణి

సంగీత ప్రియులారా, విశేషంగా భక్తులారా, ఈ సాయంత్రపు వేళ, ఈ రాత్రి వేళ మీరు ఎంతో భక్తి భావాలతో మన వ్రతకాలంలో భక్తి భావాలు ఇంకా ఎన్నెన్నో భావాలతో ప్రజలందరూ స్వామివారి దర్శనం చేస్తూ స్వామివారి సన్నిధిలో ఉంటే మనకే లాభము.

భక్తులారా, మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తున్న పాటలన్నీ ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాము. భక్తి పాటలతోనే మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. వందనామిదకర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం, హరే శ్రీనివాసా.